0: సర్వకంఠ ముగత మోహపాయి అనేక రాజపోగుబడియాయి
1: కథా మన
0: బహు పూజన కాపర సంగీత
1: రసనా జాప్తి హర హర్ని
0: కలిసో కర్ణి సో